0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వరదరాజులు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కెఎం గంగయ్య. తోడి రాగాలాపన తానం చతురస్ర జాతి త్రిపుట తాళం.
2: లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ క్లారినెట్ బై శ్రీ ఎం వరదరాజులు ఇన్ రాగ్ తోడి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళం. హీ ఇస్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ కెఎం గంగయ్య.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Veena Recital by Sri R. Visveswaran. Murdangan support is by Sri Patri Satish Kumar. Ragam Nirantara Bharatiya Sangeeta Srevanti. Inati Karnataka Sangeeta Karyakramamlo R. Visveswaran Gari Veena Vadya Kacheri Vintaru. మృదంగ సహకారం శ్రీ పత్రి సతీష్ కుమార్. ఫస్ట్ లిజన్ టు శ్రీ సరస్వతి. ఈ నారభి రాగం సెట్టు రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా శ్రీ సరస్వతి ఆరభిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ కంటిన్యూస్ ద వీణా రిసెటల్ విత్ లక్ష్య లక్షణ, రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ ఇన్ ముఖారి రాగం సెట్ టు రూపకతాళం. ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లక్ష్య లక్షణ, ముఖారి రాగం, రూపకతాళం, స్వీయ రచనా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరి వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే వాగదీశ్వరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic flute recital by Shashank Subramaniam. Continuing the concert, you will now listen to Paramatmudu Velige Muchata Baga Telusukore, a composition of Saint Tyagaraja in Rag Vagadishwari set to Adi Tal.

0: కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన ఆదిదేవ పరమాత్మ సింధు భైరవి రాగం ఆదితాళం
1: శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఆదిదేవ పరమాత్మ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic flute recital by Shri Shashank Subramaniam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.